భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ.

క్రతుః క్రతుశ్చ చక్రతుశ్చ చక్రతుశ్చ చక్రతుశ్చ క్రతుశ్చ చక్రతుః క్రతుశ్చ శుభశుభశ్చ క్రతుః క్రతుశ్చ శుభః చశుభశుభశ్చ చశుభశ్చ చశుభశ్చ చశుభశ్చ శుభశ్చ చశుభ